భూవికి వచ్చినాడు సాయి, సోల్ఫుల్ సాయిబాబా డివోషనల్ సాంగ్ ఇన్ తెలుగు, బ్యూటిఫుల్లీ రెండర్డ్ బై సురేష్. ఇట్ ఇస్ సో పీస్ఫుల్, ఇట్ సౌండ్స్ లైక్ అ పీస్ఫుల్ మెలడీ అండ్ డివోషనల్ స్పిరిట్ దట్ రిమైండ్స్ అస్ ఆఫ్ సాయిబాబాస్ కంపాషన్. దిస్ ఇస్ సంగీత నిలయము.

సంగీత నిలిము కార్యక్రమానికి మళ్లీ ఆదరమైన స్వాగతము. ఆధ్యాత్మికత, సంస్కృతి, మన ప్రయాణం మళ్లీ మొదలవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు సంగీత నిలయము. ఆఫ్ కోర్స్ విత్ డివోషన్ కల్చర్ అండ్ టుగెదర్నెస్ కమ్ అలైవ్ త్రూ దిస్ బ్యూటిఫుల్ హనీ లైక్ లాంగ్వేజ్ కాల్డ్ తెలుగు. ఆఫ్ కోర్స్ ఇట్స్ అ టైమ్ నౌ టు లిసన్ టు అ లోకల్ మెలడీ, అండ్ టుడే వీఆర్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ లియోన్ రామ్ సమి. అమ్మ వండిన వంటలు ఎంతో రుచిరా.

0: Tuesdays 6 to 7 PM.
1: వెల్కమ్ బ్యాక్ టు సంగీత నిలయము. మళ్ళొకసారి ఆదరమైన స్వాగతము. ఇప్పుడు మనం వినపోతున్నాము ఒక చిరస్మరణీయ ప్రేమ గీతం, ఎన్నెన్నో జన్మల బంధం. పూజా చిత్రంలోని ఈ మధురమైన యుగళ గీతం రెండు హృదయాల మధ్య ఉన్న ఒక శాశ్వత ప్రేమను ఎంతో అందంగా వ్యక్తపరుస్తుంది. సో లెట్స్ టేక్ అ లిసన్ ఇన్ అవర్ ఓల్డ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ సెగ్మెంట్ టు ఎన్నెన్నో జన్మల బంధం. ఆఫ్ కోర్స్ యూ విల్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం and Vani Jairam.

0: That was Yenenno Janmalabandham, a timeless romantic duet from the classic Telugu film Pooja, beautifully sung by S.P. Balasubramaniam and Vani Jayaram, with memorable lyrics by Dasarathi Garu and an enchanting music by Rajan Nagendra. And this song continues to touch hearts across generations. Its message of everlasting love and emotional connection makes it a true Telugu evergreen classic. What say? Stay tuned for more Telugu melodies right here on Sangeeta Nilayamu.
1: You're listening to Sangeeta Nilayamu.
0: సంగీతం మనస్సులు దాగి ఉన్న భావాలను పైకు తీసుకువస్తుంది. ఆ శక్తి సంగీతకు ఉంది. అలాంటి ఒక మధురమైన అనుభూతిని అందించే గీతము తొలి తొలిగా. ఎస్, రిఫ్రెషింగ్ మెలడీ తొలి తొలిగా ఫర్ యూ రైట్ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ లోటస్ ఎఫ్ఎం.